శోకం నాకం పరే పవిత్రం పునీతం గతాకం నాతం న పాతం నా మిత్రం న మంత్రే నమో ఏక తంత్రే నమో ఏక తంత్రే न धर्मं न वर्मं न सर्मं न साकेन वर्मं न चर्मं न कर्मं न वाकेन सत्रं न मित्रं न पुत्रं